0: ప్యాచ్ కలర్ అంతా
1: అమ్మవారి చేయు కన్నుకు ఉన్న వేరు మీరు కన్ను తీర్పు భాగం చేయబడి వేయాలో శిక్షణకు అవసరం లేదు సార్.
0: Now, top 10 T20 kilo record, Italy, Australia, Brazil.